ఆకాశవాణి ఢిల్లీ కఫమ్ గోల్డ్ ఛానల్ సోదశంలో ఏక్ మెగా హర్ట్స్ పర్ నిశిగంధా లేకర్ ఆప్కే సాత్ హూ మే జయతి సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్ और निशिगंधा में आज जो पहला गीत आप सुनेंगे फिल्म का नाम है यादों की बारात आवाज है आशा भोसले और मोहम्मद रफी की